శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ నెల 31వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 36 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించేందుకు పౌరులందరూ సమైక్యం కావాలని, యువతకు మేలైన భవితవ్యాన్ని నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ది చెందిన భారత్ కోసం మాదక ద్రవ్య విముక్తమైన యువత నినాదంతో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రచారం దేశవ్యాప్తంగా ఊపందుకుందని ఆదివారం ప్రసారమైన ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో

ప్రధాని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల కళ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజల వెలిగొండ కళ కృష్ణానది జలాలతో నిజం కాబోతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛనుదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.9 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని రెసిడెన్షియల్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన విద్య, మెరుగైన అవకాశాలు, బంగారు భవిష్యత్తు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ, 2026 సర్ ముసాయిద ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 28లోపు పరిష్కరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 5,075 క్యూసెక్ల ప్రవాహం వచ్చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 872.10 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రం, దేశం సువీక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి చేరిన థాయిలాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకి ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 9 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 59 సెకండ్లు కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు.

0: ఎలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్టు లో R&R ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా R&R ప్యాకేజ్ ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య APTF సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం APNRTS వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలో చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో

0: ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
1: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10,00,000 రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ, భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే

0: ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
9: స్టూడియోల సమయం 7:04 దాటి 57 సెకన్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
10: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రిగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బెక్ అల్లషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు.

0: శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారి సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార కా లక్ష్య రఖా హై. ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి అభివృద్ది శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, 5 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీజ్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్ కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కి టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెలలు చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులేనని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలు

వెలుగుతీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్యనెప్పాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచ గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత 4 రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హోర్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానమిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సిఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:19 దాటి 53 seconds కా వస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఇప్పుడు స్టోరీతో స్టార్ట్ చేస్తా కదా. మరి స్టోరీ ఏంటి అంటే కనుక, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్ కోసం ఒక 5 ఎంప్లాయీస్ పోటీ పడుతున్నారు. కంపెనీ సీఈఓ వాళ్ళందరినీ ఒక రూమ్లోకి పిలిచాడు. ఆ రూమ్ డోర్ లాక్ చేసేసి ఉంది. ఆయన టేబుల్ మీద 100 కొద్దీ రకరకాల తాళం చెవులు పెట్టాడు. సీఈఓ అన్నాడు, ఈ లాక్ అయిన డోర్ని ఎవరు ముందుగా ఓపెన్ చేసి బయటకు వెళ్తారో వాళ్ళే మన కొత్త మేనేజర్ అని చెప్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే, ఆ 5లో 4 పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న కీస్ని గుత్తులు గుత్తులుగా తీసుకుని, ఈ కీ సరిపోతుందా, ఆ కీ సరిపోతుందా అని తలుపు దగ్గర ఎగబడి చెమటలు కార్చుకుంటూ కీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ 5 కుర్రాడు మాత్రం కామ్గా నిలబడ్డాడు. ఆలోచించాడు, మెల్లగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. టేబుల్ మీద ఉన్న కీస్ ముట్టుకోలేదు, జస్ట్ ఆ తలుపు హ్యాండిల్ పట్టుకుని చిన్నగా తోశాడు. ట్విస్ట్ ఏంటంటే, ఆ తలుపు అసలు లాక్ చేయలేదన్నమాట, ఊరికే వేసి ఉంచారంతే. తలుపు టక్కుని తెరుచుకుంది. వాడు హ్యాపీగా బయటకు నడిచాడు. ఇంకా సీఈఓ నవ్వి వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మేనేజర్ పోస్ట్ ఇచ్చేశాడు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు మనం ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే, అబ్బో ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం అని ముందే ఫిక్స్ అయిపోయి దానికి లేనిపోని కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ వెతుకుతాం. కానీ అసలు నిజం ఏంటంటే, సమస్య ఎంత పెద్దదైనా చాలా సింపుల్గా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే మన ముందే సమాధానం ఉంటుందన్నమాట. అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 55 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే స్టోరీ షేర్ చేసేసాను, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు మన కాఫీ టైంలో కొంచెం మస్తీతో పాటు గుండెని తాకే చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? అంతర్జాతీయ ఓవర్ డోస్ అవగాహన దినోత్సవం అనమాట. ప్రతి సంవత్సరం 31 ఆగస్టున ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటారు. ఏంటి రోజు సరదాగా మాట్లాడే సౌజీ ఈరోజు ఇంత సీరియస్ టాపిక్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే మైక్ ముందున్నప్పుడు కేవలం వినోదమే కాదు, సమాజానికి మేలు చేసే ఒక మంచి మాట చెప్పడం కూడా మన బాధ్యతే కదా. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:35 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనున్న కాఫీ టైంలో నేనైతే మాట్లాడుతున్నా కదా అంతర్జాతీయ ఓవర్డోస్ అవగాహన దినోత్సవం గురించి. మరి డ్రగ్స్ లేదా మందులు అతి వాడకం వల్ల ప్రపంచంలో ఎందరో అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక చిన్న పొరపాటు, ఒక క్షణం బలహీనత లేదా సరి అయిన అవగాహన లేకపోవడం అంతే ఒక జీవితం శాశ్వతంగా ఆగిపోతుంది, ఒక కుటుంబం నిలువున మునిగిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా, మందులకు బానిసలు అవుతున్నారా గమనించండి. వాళ్లతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ల బాధను అర్థం చేసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పండి. సార్ నాకెందుకులే అని లైట్ మాత్రం తీసుకోకండి. మీ ఒక చిన్న పలకరింపు ఒక జీవితాన్ని కాపాడొచ్చు. సో జీవితం చాలా అందమైంది, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఓవర్డోస్ వల్ల ఏ ఒక్కరి జీవితం ముగిసిపోకూడదు అనేది మన అందరి సంకల్పం కావాలన్నమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 01.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:41 దాటి 16 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే అంతర్జాతీయ ఓవర్డోస్ అవగాహన దినోత్సవం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. అసలు ఓవర్డోస్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుందంటే, చాలామంది అనుకుంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావాలని ఎక్కువ మోతాదు తిని చనిపోతారు అని. నో వే, అది పూర్తిగా తప్పనమాట. చాలా సందర్భాల్లో ఓవర్ తెలియక జరిగే ఒక ప్రమాదం అన్నమాట. శరీరానికి తట్టుకునే శక్తి తగ్గినా లేదా అలవాట్లో తేడా మోతాదు

ఎక్కువైనా ఊపిరితిత్తులు, గుండె పనిచేయడం ఆగిపోతాయన్నమాట. అలాగే రకరకాల మందులు, ఆల్కహాల్ లేదా ఇతర మత్తు పదార్థాలను ఒకేసారి కలపడం వల్ల నర్వ్ సిస్టమ్ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఇంకా వీధుల్లో దొరికే ఆ రసాయనాలు, ఏ రసాయనాలు కలుపుతున్నారో ఎవరికి తెలియదు కదా, అది నేరుగా మృత్యుముఖంలోకి నెట్టేస్తుంది అనమాట. సో ఈ రీజన్స్ వల్ల ఓవర్డోజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా చాలామంది సిల్వర్ రిబ్బన్ని కట్టుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు అంటే ఓవర్డోస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం సంకేతం అనమాట. అలాగే బాధితుల కుటుంబాల్లో ఉన్న గిల్ట్ని తొలగించి మేము మీకు తోడుగా ఉన్నాం అని ధైర్యం చెప్పే ఒక ప్రేమపూర్వకమైన హగ్ లాంటిదనమాట. ఇంకా ఏంటి అంటే మన సమాజంలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, దీనికి సంబంధించిన విషయం అయితే మీతో షేర్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సెంథిల్ దాస్ అండ్ రీత పాడగా, ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. నేనైతే మరి ఈ డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఇంకా మన సమాజం గురించి

మాట్లాడుకుంటే ఏమి చేసినా ఏం చేయకపోయినా ఒకటి మాత్రం జరుగుతూ ఉంటుందండి, అవమానం. ఎవరైనా ఈ ఊబిలో కూరుకుపోతూ ఉంటే వీడు వేస్ట్ రా, వీడు బతికిందే అని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇలా జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ వాళ్ళకి కావాల్సింది మన తీర్పులు కాదు, మన దగ్గర నుంచి కొంచెం ప్రేమ మాత్రమే. మన కుటుంబంలోనో, ఫ్రెండ్ సర్కిల్లోనో, పరిసరాల్లోనో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఉచిత హెల్ప్ లైన్స్, కౌన్సిలింగ్ సెంటర్, డిఆడిషన్ సెంటర్స్ సహాయం తీసుకోండి. అలాగే ఎమర్జెన్సీ సమయంలో మెడికల్ హెల్ప్ని పిలవడానికి కూడా భయపడద్దు. జీవితంలో కష్టాలు, మానసిక ఒత్తిళ్లు అందరికీ వస్తాయి, కానీ దానికి పరిష్కారం మత్తులో వెతుక్కోవడం కాదు. ఒక్కసారి ఆలోచించండి, మన వెనుక మనల్ని అమితంగా ప్రేమించే ఒక కుటుంబం ఉందని. ఇంక ఇదే రోజు మన ఎయిర్వేస్ మెసేజ్ ఏంటి అంటే, జీవితం అమూల్యమైంది, దాన్ని మనం కలిసి కాపాడుకుందాం. ఏమంటారు? ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 7 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈరోజు మన తెలుగు సాహిత్యం సంగీతం ప్రపంచంలో ఒక అద్భుతమైన పండుగ రోజు అనమాట. ఎందుకంటే హరికథ అనే కళారూపానికి ఊపిరుది, దానికి ఒక పూర్ణత్వాన్ని తెచ్చిన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జయంతి ఈరోజు అనమాట. హరికథలంటే కేవలం కథ చెప్పడం కాదు, సంగీతం, సాహిత్యం, అభినయం, నృత్యం, త్యాగం మిళితమైన ఒక మహావిద్య. ఈ విద్యకు సరికొత్త రూపాన్నిచ్చి హరికథ పితామహుడిగా నారాయణ దాస్

గారు నీరాజనాలు అందుకున్నారు. ఒకే సమయంలో తాళాలతో గజ్జలు కట్టి పాటలు పాడుతూ నృత్యం చేసే నైపుణ్యం ఆయన సొంతం. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, పార్సీక భాషల్లో ఆయన

సందర్భంగా ఆ మహానుభావుడి స్మృతికి వారి పాద పద్మాలకు మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిద్దాం. మీకోసం ఒక హరికథ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా.
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రాష్టంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాసరావు తెలిపారు. వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థులకు జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలో మెరుగైన ర్యాంకులు సాధించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి తెలిపారు. విశాఖపట్నం మారికవలసలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆమె నిన్న పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ జయంతి రోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల వేళవింపుతో హరికథ ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31 తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులైన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ద బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా సేగా మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సునీత అండ్ సుజని పాడగా, జాషువా శ్రీధర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 16 సెకండ్లుగా వస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ బ్యూటిఫుల్ మైండ్ సెట్కి సంబంధించింది. భూదాన్ ఉద్యమ ప్రణీత, మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడైన ఆచార్య వినోబా భావే గారు సేవాభావం గురించి అప్పట్లోనే ఒక అద్భుతమైన మాట చెప్పారు. సేవ అనేది ప్రతిఫలాన్ని ఆశించేది కాదు, అది మన మనసుకిచ్చే అత్యున్నత ప్రశాంతత, తృప్తి అని. ఏంటి, కాస్త ఫిలాసఫీగా అనిపిస్తుందా? కానీ నమ్మండి, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ ఒక్క సూత్రం తెలిస్తే మన లైఫ్ ప్రశాంతంగా మారిపోతుందంట. లెక్చర్ కాదండో ఇది, లైఫ్ కాన్సెప్ట్. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
6: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా రాబోయే చందమామ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా ఏటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 4 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజులో మనం ఏ చిన్న పని చేసినా నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నాం. ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినా సోషల్ మీడియాలో పోస్ట్

పెట్టిన. ప్రతి చోట ఒక ఎక్స్పెక్టేషన్. కానీ వినోబా భావే గారు చెప్పిన సేవా సిద్ధాంతం దీనికి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. నిజమైన సేవ వ్యాపారం కాదు. నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకు అది చేయాలి అనుకోవడం సేవ అనిపించుకోదు, డీల్ అనిపించుకుంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ప్రతిఫలాన్ని ఆశిస్తే ప్రతిసారి నిరాశే మిగులుతుంది. ఏది ఆశించకుండా చేసే సేవ మన మనసులో ఆందోళనను, కాంపిటీషన్స్ని తుడిచిపెట్టేస్తుంది. మరి మనసుకి అత్యున్నత తృప్తి ఎలా వస్తుంది? దీని గురించి కూడా మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా సొంత మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:23 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మనం విన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇంకా మనమైతే తృప్తి ఎలా కలుగుతుంది అనే విషయం గురించి అయితే మీతో షేర్ చేస్తాను కదా. ఎప్పుడైనా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారా? దారి తెలియక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేశారా? ఆ క్షణంలో వాళ్ల కళ్ళలో కనిపించే ఆనందం, మన గుండెలో నిండే ఒక చిన్న చిరునవ్వు, దాని విలువ కోట్లతో కొలవలేం. వినోబా భావే గారు నడిచిన భూదాన ఉద్యమంలో ఎంతోమంది తమ భూములను పేదలకు ఉచితంగా దానం చేశారు. ఆ దానం వెనుక ఎలాంటి స్వార్థం లేదు, అందుకే అది చరిత్రలో నిలిచిన వాళ్ల మనసులకు అపరిమితమైన శాంతినిచ్చింది. మరి సేవ చేయడం వల్ల ఏంటి లాభం అని అంటే గనక ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత దీని గురించి అయితే మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మరి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జన్మశ్రీ పెద్దపడిన మజ్లీ మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:29 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సేవ చేయడం వల్ల ఏంటి లాభం అనే విషయం గురించి మీతో షేర్ చేస్తా అన్నా కదా. మరి సేవ చేస్తే ఏమవుతుందంటే అహంకారం అనేది కరిగిపోతుందన్నమాట. నేను అనే స్వార్థం పోయి మనం అనే భావన పెరుగుతుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మన డిప్రెషన్ని స్ట్రెస్ని కూడా మాయం చేస్తుంది. సో హెల్ప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతాయన్నమాట. ఇంకా సేవ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సరైనడు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక జుబిన్ నటియాల అండ్ సమీర భరద్వాజ్ పాడగా, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:36 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. జీవితంలో ప్రశాంతతను అన్వేషించే ప్రతి ఒక్కరికి ఆచార్య వినోబా భావే గారి ఈ ఆలోచన ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. సేవ అనేది బాహ్య ప్రపంచానికి మనం చేసే సహాయం మాత్రమే కాదండి, అంతరంగంలో ఉండే అహంకారాన్ని, ఆశలను తగ్గించుకోవడానికి ఒక సాధనంగా కూడా ఉంటుంది. ఇంకా మాట్లాడుకోవాలి అంటే పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి, వచ్చే ఫలితంపై వ్యామోహం లేకపోవడమే మానసిక స్థిరత్వానికి మూలం అన్నమాట. ఇంకా ఎదుటివారిలో కూడా దైవత్వాన్ని లేదా మన ఉనికిని చూసినప్పుడు సేవ అనేది ఎలా కనిపిస్తుందంటే బాధ్యతగా కాకుండా సహజ స్వభావంగా మారిపోతుందన్నమాట. ఇంకా భౌతిక సంపదలు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తే స్వార్థం లేని సేవ శాశ్వతమైన ఆత్మతృప్తిని అయితే అందిస్తుందన్నమాట. మరి ఇంకా వినోబా భావే గారు చెప్పిన మాటల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు తారక్ సండ్రెడ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:43 దాటి 52 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి వినోబ భావే గారు గ్రామ గ్రామాలు తిరుగుతూ భూదాన్ ఉద్యమాన్ని నడిపినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి పనిచేయలేదు. ఇతరుల బాగు కోసం తప్పించే మనసు ఉన్నప్పుడు మన సొంత చిన్న సమస్యలు చిన్న ఒత్తిళ్లు కరిగిపోతాయి. ఎదుటివారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత ప్రశాంతత మన మనసుకిచ్చే అత్యున్నతమైన బహుమతి. ప్రతిఫలాన్ని ఆశించిన సేవ మనల్ని మానసికంగా ఇంకా మరింత ఎత్తుకైతే తీసుకెళ్తుందన్నమాట. ఇంకా సేవ అంటే కోట్లు ఖర్చు పెట్టి ఆశ్రమాలు కట్టక్కర్లేదండి. రోడ్డు దాటడానికి ఇబ్బంది పడే వృద్ధుడికి చేయూతనివ్వడం, నీటి కోసం తప్పించే పక్షికి కొంచెం నీళ్లు పెట్టడం, డిప్రెషన్లో ఉన్న ఫ్రెండ్కి 5 నిమిషాలు ధైర్యం చెప్పడం, ఇవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తే ప్రపంచం మనకి తిరిగి ఏం ఇస్తుందో లేదో పక్కన పెడితే మన మనసుకు మాత్రం అత్యున్నత ప్రశాంతత అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
4: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
5: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నాకు అడ్మిషన్ వచ్చింది.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: వాతావరణ సూచన. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. ఉత్తర కోస్తా ఆంధ్ర యానం. అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు ఉండవచ్చు. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమ. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశముంది. 31వ తేదీన అంటే ఈరోజు ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలుంటాయి. కొన్ని సమయాల్లో గాలి 60 కిలోమీటర్ల/h వరకు పెరగచ్చు. మత్స్యకారులకి సూచన. పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లో పేర్కొన్న సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. 3 దశాబ్దాల సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమైందని, వెలిగొండ ప్రాజెక్టు సొరంగం గుండా తొలిసారిగా కృష్ణాజలాలు ప్రవహించడం చారిత్రాత్మకమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంత ప్రజలు తరతరాలుగా ఎదురుచూస్తున్న క్షణం ఆవిష్కృతమైందని సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఏకకాల పరిహారం, ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట ప్రభుత్వం 165.91 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత 2 జీవోలను ఆదివారం రాత్రి మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఓటు హక్కు కోసం రాష్ట్రంలో కొత్తగా 858455 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28లోగా విచారణ పూర్తి చేసి అర్హుల పేర్లు అక్టోబర్ 3 విడుదల చేసే తుదిజాబితాలో చేరుస్తామని తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన లింగాల మండలం వెలిదండ్ల గ్రామ రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమం కొనసాగుతోంది. ఆదివారంతో ఈ కార్యక్రమం 35 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94.22 లక్షల ఇళ్లను సందర్శించినట్టు టీడీపీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో బియ్యం, పంచదార, గ్యాస్, ఉల్లిపాయలతో సహా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుడి మనుగడ కష్టతరంగా మారిందని ఆరోపించారు. అంతర్జాతీయంగా 150 అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన 3వ భారత మహిళా క్రికెటర్గా దీప్తి శర్మ నిలిచారు. ఇప్పటివరకు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధార మాత్రమే ఈ ఘనత సాధించారు. మలేషియాలో జరుగుతున్న మహిళల ఆసియా కప్లో దీప్తి శర్మ ఈ రికార్డు నెలకొల్పారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, పవిత్ర బంధం నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారామశాస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:08 దాటి 53 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. ఈరోజు మన జోరుగా హుషారుగా మనం మాట్లాడుకోబోతున్నది చాలా స్పెషల్, మనందరి లైఫ్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి. అదే సంతృప్తి. రోజు పరిగెడుతున్నాం కదా, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కాలేజ్, ఆఫీస్, టార్గెట్స్, డెడ్ లైన్స్, ఈఎంఐలు, సోషల్ మీడియా, లైక్స్, అబ్బో జాబితా తీస్తే పెద్ద చిట్టానే ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఒక చిన్న క్వశ్చన్, ఈ పరుగులన్నీ ఎందుకు? మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ప్రశాంతంగా అచ్చా నా లైఫ్ బాగుందిరా అని అనుకోవడానికే కదా. మరి ఆ మానసిక ప్రశాంతత, ఆ సంతృప్తి మనకెక్కడ దొరుకుతుంది చెప్పండి? దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్వార్త ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆపద్ బంధువుడు మో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా షోరుగాలో. మనమైతే మాట్లాడుతున్నాం కదా సంతృప్తి గురించి. మరి ఇంకా ఏంటి అంటే, మనం చాలామంది అనుకుంటాం ఒక పెద్ద కారు కొంటే సంతృప్తి దొరుకుతుందేమో, లేటెస్ట్ మోడల్ ఫోన్ చేతికి వస్తే హ్యాపీగా ఉంటామేమో, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉంటే సెటిల్ అయిపోనట్లేమో అని. కానీ బిలీవ్ మీ ఫ్రెండ్స్, వస్తువులు ఇచ్చేది ఆనందం మాత్రమే, అది కూడా కొన్ని రోజులే. కానీ సంతృప్తి అనేది బయట ప్రపంచంలో కాదు, మన మనసు లోతులో ఉంటుంది. సాయంత్రం బాగా ఆకలేసినప్పుడు రోడ్డు పక్కన బండి మీద తిన్న వేడివేడి బజ్జి మిర్చి, అది ఇచ్చే తృప్తి ఎకానమీ క్లాస్ ఫ్లైట్లో కూర్చున్నా దొరకదు. రోజంతా కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి రాగానే అమ్మ చేతికి అమ్మని పప్పన్నం తిని అబ్బా కడుపు నిండిపోయిందిరా అనుకోవడంలో ఉంది అసలైన సంతృప్తి. మరి ఏ సంతృప్తి బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాట్లాడితే ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే పైసా వసల నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనుబ్రూబెన్స్ జితన్ శ్రీ కావ్య చందన పాడగా, అనుబ్రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:24 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. నేనైతే సంతృప్తి గురించి మాట్లాడుతున్నా కదా, ఇంకా ఏంటి అంటే రోజు మార్నింగ్ లేవగానే ఏం వెతుకుతాను చెప్పండి. కొంతమంది లైక్స్ వెతుకుతారు, కొంతమంది మనీ వెతుకుతారు, ఇంకొందరు ఏం చేస్తారు లగ్జరీ కార్లు పెద్ద ఇల్లు వెతుకుతూ ఉంటారు. కానీ ఇవన్నీ వచ్చాక కూడా ఏదో ఒక వెళితే ఇంకా ఏదో కావాలి అనే ఒక రేస్ అన్నమాట. మరి ఈ రేస్కి ఎండకడ్ ఎక్కడ పడుతుందో తెలుసా అండి? అదే మన మనసులో సంతృప్తి అనే స్విచ్ ఆన్ అయినప్పుడు మాత్రమే. మరి ఈ సంతృప్తి ఎలా ఆస్వాదించాలి అంటే పక్కవాడి తాలిలో ఏముందో చూసి కంగారు పడ్డం కంటే మన ప్లేట్లో ఉన్న వేడివేడి అన్నాన్ని పప్పుని ఆస్వాదిస్తూ తినడంలో ఉండే కిక్కే వేరండి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా, మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి పడ్డం మానేసి పక్కోడి దగ్గర ఏముందో చూసి కంపేర్ చేసుకోవడం. వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. ఆమె కొత్త కారు కొనింది, నేను ఇంకా బైక్ మీదే తిరుగుతున్నా. ఈ కంపారిజన్స్ అనేవి మన లైఫ్లోని సంతృప్తిని దోచేసే పెద్ద దొంగలన్నమాట. ఇంకా ఈ సంతృప్తి గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సుబలీక రాజ్కున్న అంటూ కొండవిడి దొంగ మూనేజి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్రకారు పాడగా వేటూరి సుందరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:31 దాటి 24 సెకండ్లు కావస్తుంది. మనమనం జోరుగోచారగలం. నేనైతే సంతృప్తి గురించి మాట్లాడుతున్నా కదా, అసలు సంతృప్తి అంటే సాధించడం ఆపేయడం కాదండి, నెవర్. గెలుపు కోసం కష్టపడదాం, కలలు కందాం, ఎత్తులకు ఎదుగుదాం అనే ఇంటెన్షన్ ఎప్పుడూ మనలో ఉండాలి. కానీ ఆ పరుగులో మాత్రం ఈ క్షణాన్ని ఆస్వాదించడం మాత్రం మర్చిపోకూడదు. మన దగ్గర ఉన్నదానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరింత ముందుకు వెళ్లడమే నిజమైన సంతృప్తి. ఎందుకంటారా, మన కన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆ దేవుడికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోకుండా ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న చిరునవ్వు, ఒకరికి చేసిన చిన్న సాయం, నచ్చిన పాట వింటూ తాగే ఒక కప్పు టీ, ఇవన్నీ కూడా మనకిచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా, సంతృప్తే. మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, వారసుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన పాట అయితే విన్నారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:39 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషర్గాలో. నేనైతే సంతృప్తి గురించి మాట్లాడుతున్నా కదా, చాలామంది మనసులో ఒక పెద్ద డౌట్ రావచ్చు, ఏంటి సౌజీ ఉన్నదాంతో సంతృప్తి పడితే ఇక లైఫ్లో ముందుకు ఎలా ఎదుగుతా, ఆశ లేకపోతే గ్రోత్ ఎలా వస్తుంది. కరెక్ట్ క్వశ్చనే, కానీ ఇక్కడే ఒక చిన్న లైన్ ఉంటుందండి, అది దాటితేనే అసలు ప్రాబ్లం అనమాట. ఆశ ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆశ దురాశగా మారినప్పుడే సంతృప్తి మాయమైపోతుంది. మరి ఆశకి సంతృప్తికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆశ అంటే నేను ఇంకా కష్టపడాలి, మంచి పొజిషన్కు వెళ్ళాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని అనుకోవడం. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది, దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. మరి అసంతృప్తి అంటే నా దగ్గర ఉన్నది ఏమీ బాగోలేదు, నా లైఫ్ వేస్ట్, పక్కోళ్ళ లైఫే సూపర్ అని నిరంతరం కుమిలిపోవడం. ఇది మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేస్తుంది. సో ఆశ ఉండడం తప్పు కాదు, అసంతృప్తి ఉండడమే తప్పు అన్నమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమంటే ఇదే రెమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక SP బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం సార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:46 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా షర్గాలు. నేనైతే సంతృప్తి గురించి మాట్లాడుతున్నా కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి. మీ లైఫ్లో లేని 100 విషయాల గురించి ఆలోచించి బాధపడడం మానేసి మీ దగ్గర ఉన్న 5 మంచి విషయాలను గుర్తించుకుని దేవుడికి లేదా ప్రకృతికి థ్యాంక్స్ చెప్పండి. అంటే లైక్, మీ దగ్గర ఉండడానికి మంచి ఇల్లుందా, ఓకే, తినడానికి తిండి ఉందా, మిమ్మల్ని ప్రేమించే ఫ్యామిలీ ఉందా, మీ ప్రాణాలను నిలబెట్టే శ్వాస ఉందా. దెన్ బిలీవ్ మీ, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది కంటే మనం చాలా చాలా అదృష్టవంతులు. యు ఆర్ ఆల్రెడీ రిచ్. సో కోరికలు పరిగెడుతూనే ఉంటాయి, జీవితం కరిగిపోతూనే ఉంటుంది, కానీ ఈ క్షణం నాది, నేను సంతోషంగా ఉన్నాను అని అనుకోవడమే అసలైన విజయం అన్నమాట. మరి ఇంకా ఈ జోర్గో షార్గాకి బై బై చెప్పేస్తూ మీకోసం గాయం మోనించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వాతావరణ సూచన. నాచుగంట నుంచి పెద్దగులపాలెం వరకు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర ప్రవాహాలు బలంగా ఉండే అవకాశం ఉంది. సముద్ర ప్రవాహ వేగం 1 నుంచి 1.3 మీటర్లు/సెకండ్. 30 ఆగస్టు ఉదయం 4 గంటల నుంచి 31 ఆగస్టు మధ్యాహ్నం 1 గంట వరకు హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. తమిళనాడు కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి వంటి తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్ర అలలు సాధారణం కంటే ఉప్పొంగే అవకాశం ఉందని హెచ్చరికిచ్చారు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వెలుగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి కెఎస్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రారంభోత్సవం కేవలం ఒక ప్రాజెక్టు ప్రారంభం కాదు, కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టమని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయని, డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ బస్సులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ పేర్కొన్నారు. అనంతపురంలోని ఆర్టీసీ డిపోలో విద్యుత్ బస్సుల రాకకు సాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ ట్రైన్ నాలుగో లైన్లో పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరం ఏర్పడింది. రైల్వేశాఖ అధికారులు తక్షణం చర్యలు చేపట్టారు. గుంటూరు ఛానల్ను పరుచూరు వరకు పొడిగించే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారుల ముఖాముఖిలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరుచూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద్దగంజాం గ్రామంలోని స్వర్ణ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విశాఖలోని ఋషికొండ సముద్ర తీరంలో ఆదివారం సముద్ర స్నానాల కోసం దిగిన ఏడుగురు యువకులు కొట్టుకుపోతుండగా జీవీఎంసీ టూరిజం బ్లూ ఫ్లాగ్ బీచ్ లైఫ్ గార్డులు వారిని రక్షించారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో సముద్రంలో కొట్టుకుపోతున్న వీరిని లైఫ్ గార్డులు గుర్తించి మెరైన్ పోలీసుల సహకారంతో ఒడ్డుకు చేర్చారని మెరైన్ సిఐ అప్పారావు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా పశ్చిమ డెల్టాలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు జొన్న సాగు చేపట్టాలని బాపట్ల ఎరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె అచ్యుతరాజు సూచించారు. ఎల్నినో కారణంగా లోటు వర్షపాతం, సాగునీటి సమస్యల నేపథ్యంలో తక్కువ నీటితో అన్నదాతలు చేపట్టాల్సిన పనుల సాగుపై ఆయన వివరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే సంభావన నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడక వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా రామ్ జోగేశ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08.

నిమిషాలు దాటి 32 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం హార్విల్లోకి. మరి మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేస్తాను. అంతకన్నా ముందు శుభోదయం అంటూ మెసేజ్లు అయితే పంపించారు. శుభోదయం సౌంజ్య గారు అంటూ కొడుమూరు నుంచి నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. వేటపాలెం నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వివిధ భారతి కార్యక్రమాలు తప్పకుండా చూస్తానండి. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ కేవి రావణమూర్తి గారు మెసేజ్ చేశారు. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు మేడం అంటూ మెసేజ్ చేశారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజ్ గారు ఎలా ఉన్నారు అంటూ వెల్కమ్ టు హర్విల్లో అంటూ మెసేజ్ చేశారు. అలాగే మరి క్వశ్చన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సాధారణంగా దేన్నైనా కట్ చేస్తే అది చిన్నదవుతుంది లేదా ముక్కలవుతుంది, కానీ దీన్ని ఎంత కట్ చేస్తే అంత పెద్దదవుతుంది, ఏంటది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సాధారణంగా దేన్నైనా కట్ చేస్తే అది చిన్నదవుతుంది లేదా ముక్కలవుద్ది, కానీ దీన్ని ఎంత కట్ చేస్తే అంత పెద్దదవుతుంది, ఏంటది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243814కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: FM 101.3.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక విజయ్ యేసుదాస్ పాడగా, గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సాధారణంగా దేన్నైనా కట్ చేస్తే అది చిన్నదవుతుంది లేదా ముక్కలవుతుంది, కానీ దీన్ని ఎంత కట్ చేస్తే అంత పెద్దదవుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరాంక్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయిమోనిక మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుంచి హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి నెయిల్స్ ఆర్ హెయిర్ అని పంపించారు. కాదండి, ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌజన్య గారు శుభోదయం అంటూ మట్టి అని పంపించారు. ఇంకొంచెం ఆలోచించండి, దగ్గర దగ్గరకొచ్చారు. కొనుగొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి జుట్టు గోల్డ్ అని పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అడిగిన క్వశ్చన్కి గోడ లేదా ఎస్ లాస్ట్లో పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ విద్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మామ్, ఆన్సర్ ఈజ్ హెయిర్ అండ్ నైల్స్ అంటూ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. కాదండి, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ మళ్ళీ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే గొయ్యి అనమాట. గుంతం తవ్వే కొద్దీ అది పెద్దగా అవుతుంది కదా, అలా అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662488114కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వాతావరణ సూచన. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. ఉత్తర కోస్తా ఆంధ్ర యానం అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు ఉండొచ్చు. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమ కొన్ని ప్రాంతాలతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 31వ తేదీన అంటే ఈ రోజు ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయి. కొన్ని సమయాల్లో గాలివేగం 60 కిలోమీటర్ల/గంట వరకు పెరగవచ్చు. మత్స్యకారులకి ఈ పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లో పేర్కొన్న సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 40 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి, అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉన్నాయి? నేను ఆ క్వశ్చన్కి అడిగాను. చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, 2 చేపలు అంటూ శుభోదయం మేడం అంటూ రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందన కాలనీ అప్పలరాజు గారు 8 అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ 3 అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మల్లేశ్వరరావు, శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉపలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూ నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హర్షిత ఆన్సర్ 7 అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు అన్ని చెరువులోనే అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజన్య గారు నా ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరోసారి వినిపించండి అంటూ పంపించారు. చెప్తాను, అలాగే ఆన్సర్ కూడా చెప్పిస్తాను. ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, పాపినపాలెం నుంచి పంపించారు. ఇంకా 3 ఇది కూడా అని అంటున్నా అంటూ పంపించారు సాయి శిరీష, తిరుపతి నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్లో పంపించారు కదా అనుకుంటున్నా అని, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా పెద్దపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వలీభాష ఆన్సర్ పంపించారు, వీర్కలు అర్థం కలదు, 3 అని పంపించారు. ఆ ముందేదో పంపించారు, అదైతే అర్థం కలదు, 3 అనేది అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ నా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం అంటూ మహాలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు, అప్పాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ పాల్కొల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనందన కాలనీ

గారు నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నారు. ఆన్సర్ ఏంటి అంటే అన్ని చేపలు అక్కడే ఉంటాయి, అంటే 10 చేపలు అక్కడే ఉంటాయి. ఎందుకు అంటే చేపలకి ఈత రాకపోవడం ఏంటి చెప్పండి, చనిపోయినా చెరువులోనే ఉంటాయి, నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికి పారిపోవు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అటు ఇటుగా పంపించారు. ఓకే ఎనివే, మరి స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 59 సెకండ్లు అయిపోతుంది. సో ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి క్వశ్చన్స్తో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
6: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: వివిధ్ భారతి FM 101.3.

0: గారితో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 91,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.9 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారికవలసలోని రెసిడెన్షియల్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ, 2026 సర్ ముసాయిద ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోపు పరిష్కరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శ్రీశైలం జలాశయానికి ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 5,075 క్యూసెక్ల ప్రవాహం వచ్చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 872.10 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రం, దేశం సువీక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కారీరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్నేత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఖుషీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఏంటి అంటే విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం. మరి ఏంటి మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉందట. అది సెప్టెంబర్ 2nd వీక్ లో కంప్లీట్ చేసేసి అక్టోబర్ 2nd ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అయితే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో నివేద పేతరాజ్, ఓకే, అలాగే యవీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య తదితరులు నటిస్తున్నారన్నమాట. మరి నాకు తెలిసి వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా మరి ఎలాంటి స్టోరీ, అసలు ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది తెలియాలి అంటే అక్టోబర్ 2nd వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఏంటి అంటే జార్జ్ క్రిష్ అన్నమాట. ఈ సినిమా

షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ చేసేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అసలు ఇంతకీ ఈ జార్జ్ క్రిష్ ఎవరు, అసలు కథ కమామ్ ఇష్యూ ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే మనందరం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఈలోపు అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఈ చిత్రంలో అయితే భాగ్యశ్రీ బోర్సేని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అనమాట. మరి చూద్దాం ఈ జార్జ్ క్రిష్ అనే మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సెప్టెంబర్ 1st వీక్లో విడుదల కాబోతున్న చిత్రాలు ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యా భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా, సెప్టెంబర్ 1st వీక్ లో విడుదల కాబోతున్న చిత్రాల గురించి చెప్తాను అని చెప్పి. మరి ఇంతకీ ఏ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అంటే, సుమంత్ ప్రభాస్ నటించిన రొమాంచకం అనమాట. సో ఈ రొమాంచకం అనే మూవీ సెప్టెంబర్ 3rd రిలీజ్ అవ్వబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, ఎస్ మూవీ నేమ్ యాదనమాట, ఐఆమ్ గేమ్, ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3rd రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో థియేటర్స్లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 3rd అంటే ఇంకా ఒక 3 డేస్లో చూసేయచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 4th అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక ఈ మూవీ, అలాగే మా రాముడు అందరివాడు. సో ఈ చిత్రాలన్నీ ఎప్పుడు సెప్టెంబర్ 4th రిలీజ్ అవ్వబోతున్నాయి అనమాట. సెప్టెంబర్ 3rd ఏమో దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, అలాగే రొమాంచకం, అలాగే సెప్టెంబర్ 4th అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక, మా రాముడు అందరివాడు. సో మరి ఎవరైతే కొత్త మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా 3 డేస్ వెయిట్ చేస్తే ఈ మూవీస్ అన్నీ థియేటర్స్లో చూసేయచ్చు అనమాట. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత నారి నారి నడుమ మురారి, ఈ 2 మూవీస్ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి.

0: విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్లు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మంది పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి వివరించారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ తెలిపారు. వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థులకు జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్టు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి తెలిపారు. విశాఖపట్నం మారిక వలసలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆమె నిన్న పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథా పితామహుడు ఆదిభట్ట నారాయణదాస్ జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోయిలు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 12:14:14 అయితే అయిపోయిందనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి అనమాట. అసలు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరి చేత ప్రారంభించబడింది, మరి ఇప్పటి వరకు భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది, సో ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం బాయ్స్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు, అంటే ఇంతవరకు ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇంతవరకు అంటే జరిగిన కార్యకలాపాల్లో దేశంలో అసలు దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో అని చెప్పాను కదా, దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమయ్యి 1 జూలై 2023తో ఎగ్జాక్ట్గా 11 ఏళ్ళు పూర్తయిందనమాట. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతికతను ప్రతి ఒక్కరికి అందించడమే డిజిటల్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలుగా చెప్పొచ్చు. అలాగే బ్రాడ్బ్యాండ్, హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్లు, ఈ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ ఉద్యోగాలు, ఇలా మొత్తంగా 9 ప్రధాన స్తంభాల ఆధారంగా ప్రారంభించిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా కార్యక్రమం అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం జానో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అదిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా

పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసీ బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో రెండు నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1, 3-1 జోకోవిచ్ పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన

ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నోవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, డిజిటల్ ఇండియా ప్రభావం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుందన్నమాట. పోషణ ట్రాకర్ ద్వారా 8.9 కోట్లకి పైగా తల్లులు పిల్లల ఆరోగ్య పరిస్థితిని రియల్ టైంలో పర్యవేక్షించడం జరుగుతుందన్నమాట. అలాగే ఓఆర్ఎస్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నమాట. సో ఈ ఓఆర్ఎస్ ద్వారా చాలామందికి ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నమాట. జూన్ 24, 2026 నాటికి ఓఆర్ఎస్ ద్వారా 1.37 కోట్లకి పైగా అపాయింట్మెంట్లు అయితే నమోదు అవ్వడం జరిగిందన్నమాట. అలాగే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ప్రధాన బలంగా మారిన యూపీఐ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం అయితే జరిగింది. ఇప్పుడు మనందరం కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి మన డైలీ రొటీన్లో ఒక భాగం అయిపోయిందన్నమాట. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గడానికి, మరి డిజిటల్ పేమెంట్స్ అంటే అవే కదా, సో మనకి నెలకి ఎంత ఖర్చు అయింది, ఏంటి అసలు దేనికి ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ కూడా మనకు ఒక లెక్క అంటూ తెలుస్తుంది. సో అలాగే యూపీఐ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. ఎందుకు అంటే రోజుకి సగటున 66 కోట్లకి పైగా లావాదేవీలు జరుగుతుండడం ద్వారా భారత డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉండి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత జీడిపిలో 12% నుంచి 14% వరకు వాటా కలిగిందన్నమాట. మరి వచ్చే దశాబ్దంలో ఇది 20% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనందరికీ తెలియజేసింది. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే, 2026 ఫిబ్రవరి నాటికి ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలపై 24 దేశాలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తెలియజేసిందన్నమాట. అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారత ప్రపంచ నాయకత్వం వహిస్తుందన్నమాట. యూపీఐ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక దేశాలతో అంటే దాదాపుగా 8 దేశాల్లో అందుబాటులోకి రావడం ద్వారా భారత ఫిన్టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించిందన్నమాట. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే మాట్లాడుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే, డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వ సేవలు వేగవంతంగా మారడంతో పాటు సుమారు 2500కి పైగా ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నమాట. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూపాయలు 51 లక్షల కోట్లకి పైగా నిధులు డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయన్నమాట. ఇంకా డిజిటల్ విద్యావేదికలు గ్రామీణ విద్యార్థులకి కొత్త అవకాశాలు అయితే కల్పిస్తున్నాయన్నమాట. అదేవిధంగా ఆధార్, డిజీలాకర్, తర్వాత కోవిన్, జీఈఓ, దీక్ష, తర్వాత ఈ సంజీవని, ఇలాంటివన్నీ భారత డిజిటల్ వేదికలు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో డిజిటల్ కార్యక్రమం గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నిన్నిలా నిన్నిలా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్ ఇన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాళ్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. అనంతపురం RTC డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్ట్రంలోని పలు RTC డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓటు హక్కు కోసం రాష్ట్రంలో కొత్తగా 8,58,455 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28లోగా విచారణ పూర్తి చేసి అర్హుల పేర్లు అక్టోబర్ 3 విడుదల చేసే తుది జాబితాలో చేరుస్తామని తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన లింగాల మండలం వెలిదండ గ్రామ రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 9 నిమిషాలు అయితే అవ్వబోతుంది అనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత అసలు ఇవాళ దీరాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు ధీరలు అనమాట, సంజ జి వరలక్ష్మి ఈ అనిత. సో వీళ్ళ గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందాం. నిజంగా మనందరం తెలుసుకోవాల్సిన ముగ్గురు ధీరలు అనమాట. సో నాకైతే చదవగానే మీ అందరు గుర్తొచ్చేసారు, ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అసలు వీళ్ళేం సాధించారు, మరి అంధత్వం వీళ్ళ జీవితంలో ఎలా చోటు చేసుకుంది, దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం స్టైల్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం లీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు ధీరలు సంజ వరలక్ష్మి అంత గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందామని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే సంజ గురించి అనమాట. సంజ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారనమాట. తండ్రి తన చిన్న వయసులోనే అంటే 11 ఏళ్లకే చనిపోయారనమాట. తల్లి రైల్వే శాఖలో ట్రాక్ ఉమెన్గా పనిచేసేవాళ్ళు అనమాట. సంజ మామూలుగా ఇంటర్ వరకు మామూలుగానే ఉండేదన్నమాట. అంటే అందరిలాగే చూపు కనిపిస్తూ ఉండేది, మామూలుగా మనందరం ఇలాగో అలాగే ఉండేదన్నమాట. తర్వాత బ్రెయిన్ ఫీవర్ రావడం వల్ల కోమాలోకి వెళ్ళి 3 ఏళ్ల వరకు ఆసుపత్రికే పరిమితం అయిపోయిందనమాట. కొన్నాళ్ళకి ఆరోగ్యం కుదుట పడినా కంటి చూపుని మాత్రం కోల్పోయారనమాట. అనుకోకుండా ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళడం అనేది మరి ఎవరినైనా అంతే కదా. సంజన్ కూడా మానసికంగా కృంగదీసిందనమాట. అదే సమయంలో తన తోటి విద్యార్థి రాజు ఆమెలో స్థైర్యాన్ని నింపి తర్వాత జీవిత భాగస్వామిగా తోడు నిలిచి తనని ప్రోత్సహించి

డిగ్రీ దూర విద్యలో, తర్వాత ఓయూ నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసేలా చేశారన్నమాట. ఇక ఆ తర్వాత ఎప్పుడు సంజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదన్నమాట. ఎందుకంటే మొదట హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు, తర్వాత గురుకుల డిఎల్ పరీక్ష రాసి ఉద్యోగాన్ని సాధించి హైకోర్టులో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం మహబూబ్ నగర్లో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారన్నమాట. సంజకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో చూపు కోల్పోయాక ఇంకేం చేయలేము అనుకున్నా, కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఉద్యోగం సంపాదించిన తర్వాత సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతున్నా అంటున్నారన్నమాట సంజ. మరి ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా మనం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ధీరలు అయితే ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం సంబర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, అప్పుడు ఇంకా మిగిలిన ధీరల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: రత్నాకర్. ముఖ్యాంశాలు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ధి, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలుగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతాలకు నీరు చేరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రాజెక్టు తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల ఆదాయం పెంచడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్దికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని పేర్కొంటూ
1: ఒక క్యాపిటల్ రావటం అనేది ఒక ప్రాంతానికి చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. ఆదాయం ఎలా పెంచాలి, ఆదాయం పెంచితేనే మీకు సంక్షేమ పథకాలు అనేవి వస్తాయనే విషయం తెలుసుకోవాలి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే హైదరాబాద్ లాంటి ఒక ఆర్థిక రాజధాని ఉండాలి. అలాంటి ఆర్థిక రాజధాని ఇక్కడ తయారవుతున్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి స్కూల్స్, యూనివర్సిటీస్ వస్తా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్స్ ఇలా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తా ఉన్నాం.
0: విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎందాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షలు, వేరుశనగ 1.37 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఖరీఫ్ 2026

0: లో పంట నష్టాన్ని నివారించేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులు ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తూ
1: ఇవాళ భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 25% ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినాయి అంటే అది ఒకే ఒక్క వ్యక్తి వల్ల, అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక నమ్మకం ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ వస్తూ ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పోరాటం బందరపోర్టు, వచ్చే సంవత్సరం మార్చిలో బందరపోర్టుని ప్రారంభించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది అమరావతికి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. గేట్వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం ఉండబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిశీలించి మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో కాకినాడ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో నిలపాలని కోరారు. డాష్ బోర్డుల ద్వారా ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులకు 768 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్య తీరుతుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ అక్టోబర్లో రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్లో అనంతపురంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్.

0: के साथ।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

గత మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం, ఇంకా ఇవాళ దీరాలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అన్నీ సవ్యంగా ఉన్నా భవిష్యత్తు ఏం అర్థం కావడం లేదు, అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి మనలో చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. అలా అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ. కానీ అనుకోని పరిస్థితుల వల్ల సంజయ్ని జీవితంలోకి నెట్టేసినా, అంటే చీకటి జీవితంలోకి నెట్టేసినా కూడా పరిస్థితుల వల్ల పట్టుదలతో ఎదగాలి అని చెప్పి సంకల్పించుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా ఎంతోమంది, అంటే ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపుతున్నారనమాట. మరి ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇద్దరు ధీరల గురించి తెలుసుకోవాలి మీరు ఎవరు అంటే కనుక జి వరలక్ష్మి అలాగే ఈడిగి అనిత అనమాట. మరి వీళ్ళేం సాధించారు, అసలు వీళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలి, అవి కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఘాటీ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మనం అయితే ఉన్నాం వీర ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అంటే అంధత్వం అనేది జీవితంలో విజయం సాధించడానికి అసలు ఒక కారణమే కాదు అని చెప్పి చేతల్లో నిరూపించి చూపించారనమాట. మరి ఇందాకే మాట్లాడుకున్నాం సంధ్య గురించి, మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే కనుక వరలక్ష్మి అనమాట. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలో నంద్యాలలో అయితే పుట్టారనమాట. సో పుట్టుక నుంచి కూడా తనకి చూపు అయితే లేదు, మొదటి నుంచి అందుల పాఠశాలలోనే చదువుకున్నారనమాట. ఉస్మానియా మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత డిఎస్సికి సిద్ధమయ్యి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారనమాట. తన భర్త రవీందర్కి కూడా చూపు లేదనమాట. తాను కూడా పట్టుదలతో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలోని సురారంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఎంతోమంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారనమాట. మరి తన చిన్నప్పటి కళని అంటే టీచర్ అవ్వాలి అని చెప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది కదా, అలాగే టీచర్ అవ్వాలి అని చెప్పి తన కళని నిజం చేసుకున్నారనమాట. అంటే మన జీవితంలో చిన్న చిన్న విజయాలే ఒక్కొక్కసారి ఏదైనా మనం సాధించినప్పుడు చాలా చాలా సంతోషాన్ని ఇస్తాయి అనమాట. మరి ఎవరి కళలు వాళ్ళకి నిజమైతే దానికి తగ్గట్టుగా ఎంత కష్టపడి ఉంటారు కదా. అలాగే వరలక్ష్మి కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి రోజుకి 10 గంటలు చదువుకునేవాళ్ళు అనమాట. అలా ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఇందాక కూడా సంజయ్ విషయంలో కూడా తన భర్త ధైర్యంతో స్థైర్యంతో అంటే కొంచెం ప్రోత్సహిస్తే అనుకున్నది సాధించారనమాట. అలాగే వరలక్ష్మి జీవితంలో కూడా ఒక వరమనే చెప్పచ్చు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తోడుగా నిలిచి ప్రోత్సహించుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తూ రాణిస్తున్నారనమాట. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే కనుక ఈడిగి అనిత అనమాట. అనిత నారాయణపేట జిల్లాలోని మల్రెడ్డిపల్లిలో పుట్టారనమాట. ఫస్ట్ 5 ఇయర్స్ వరకు కూడా అంత బాగానే ఉంది, తర్వాత కంటికి ఏదో సమస్య వచ్చి చూపు తగ్గుతూ వచ్చిందనమాట. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం అనేది లేకుండా పోయింది. చివరికి చూపు దూరం అయిపోయింది. తల్లిదండ్రుల సహకారంతో అందుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేసి 2020లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబార్డినేట్గా చేరి తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తూనే డిఎస్సి పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ చిన్నప్పటి తన కళని నిజం చేసుకున్నారనమాట. అంటే చూపు కోల్పోయినా నా కళని నిజం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అనిత. మరి నాకైతే వీళ్ళ గురించి చదవగానే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మీ అందరితో షేర్ అయితే చేసుకోవాలనిపించింది. మరి సంజ, వరలక్ష్మి, అనిత వీళ్ళ ముగ్గురు కూడా నిజంగా జీవితంలో వాళ్ళ కళని మధ్యలో ఏదైనా జరగనివ్వండి. మన గమ్యం మనకి స్పష్టంగా తెలిసినప్పుడు ఇలాంటివి ఏవి కూడా ఆపలేవు. ఆటంకాలన్నీ కూడా మనల్ని మన కళని చేరుకోవడానికి అవరోధాలని కల్పించలేవు అనే మాటల్ని నిజంగా నిజం చేశారనమాట. సో అందుకే వీళ్ళ గురించి మీతో షేర్ చేసుకున్నాను అదనమాట. మరి ఇవాళ ధీరా అయితే, మరి ఇవాళ ధీరా మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఏంటి వచ్చింది ప్రసన్న నేనా అని అనుకుంటున్నారు కదా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ రోజు నా గొంతుతో. అయితే దీనికి గల కారణం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. చెప్తా, వెళ్ళేటప్పుడు ఎలాగో సైనింగ్ ఆఫ్ చెప్తాను కదా, అప్పుడు జాగ్రత్తల్లో చెప్పేస్తాను అనమాట ఇది కూడా. అండ్ ఇప్పుడైతే చాలామంది మెసేజ్లు అయితే పంపించారు అండ్ క్వశ్చన్ అడగడానికి నేను కూడా రెడీగా ఉన్నా. సో ఆన్సర్ చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. సో కొంతమంది మెసేజ్లు అయితే పంపించారు, చూసేద్దాం. దాని తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట జిల్లా జయరామ్, జిల్లా సరస్వతి వీళ్ళందరూ పాకాల మండలం నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీలందరికీ కూడా నమస్కారం.

నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోలు నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. అలాగే రాజు వేలూరు నుంచి హాయ్ ప్రసన్న గారు అంటున్నారు. యాక్చువల్గా సైనింగ్ ఆఫ్ చెప్పేదాకా నేను ఉండలేనులే కానివ్వండి, విషయం ఏంటి అంటే క్లైమేట్ అనేది మారిపోయింది. ఇలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనల్ని కొన్ని కొన్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అన్ని కాలాల్లో. ముఖ్యంగా అమ్మాయిల్ని బాగా టెంప్ట్ చేసేది ఏంటి అంటే ఏ కాలంలో అయినా సరే ఐస్ క్రీమ్స్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఆకుండా తినేస్తాం కదా, బట్ దృష్టిలో ఉంచుకోవాలి ఇది ఏ కాలం అని చెప్పి. అంటే వర్షాకాలంలో కూడా ఎండలు ఉన్నాయి కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే, బట్ ఏదైనా సీజనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కొన్ని కొన్ని మనం మానేసుకుంటే అప్పుడు మన గొంతులు ఇలా పోకుండా, కోల్డ్ కఫ్ ఇలాంటివి రాకుండా, అండ్ బయట కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి చెప్పేశాను అనమాట. మళ్ళీ మర్చిపోతానని ఇప్పుడే చెప్పేశా. ఎనీవే, మరి క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామమ్మా, ఇంకా చాలా క్వశ్చన్ అడిగేసే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగిద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, 0 నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది? అంటే 6 సంవత్సరాల వయసులోపు పిల్లలకనమాట. సో అంటే 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమంని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మీరు అడగకుండానే నేను 1కి 2 సార్లు కూడా అడిగేశా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో మీ అందరి కోసం అయితే ప్లే చేస్తున్నా, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఫ్రమ్ ద మూవీ జై హే అనమాట ఈ సాంగ్. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్గా సాంగ్ ఎలా ఉంటుందో మనకు తెలియకపోవడం కాదు, అసలు ఇన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియని ఆ సాంగ్ వింటే మనకి తెలిసిందనమాట. సరే, మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఎవరికి తెలిసింది అనేది మీకు తెలియాలి అంటే నేను వాళ్ళు పంపించిన ఆన్సర్స్ తెలుసుకొని మీకు చెప్పాలన్నమాట. ఇంతకీ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా. నమస్తే మేడం అంటున్నారు రాజశేఖర్ గారు, బీవీనగర్ నెల్లూరు నుంచి అనమాట. కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను మీ ఆర్జే ప్రసన్న అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూ ఉంటా, అయినా కూడా హాయ్ శృతి గారు హవ్ ఆర్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు అంటే బ్రహ్మయ్య గారు అనమాట. శృతి గారికి అయితే హాయ్ చెప్పేస్తున్నాను, బట్ వచ్చిందైతే మాత్రం ప్రసన్న అనమాట. ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే, మీ ఆన్సర్ ఒకవేళ బెంగళూరా లేకపోతే మీరు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారా, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అయితే పంపించలేదు. సో

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే జయరామ్ పదిపుట్ల ఏంటి పదిపుట్ల బాయిలు అని పంపించారు పాకాల మండలం నుంచి, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట మస్త్ అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వివి రెడ్డి, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట.

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట. థ్యాంక్ యూ, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఆత్మకూరు నుంచి, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ ఇంకా కలీం అనమాట. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ పంపించారు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఎవరు ఏంటి అంటే కనుక, మీ పేరు ఎల్లప్ప యాదవ్ అని పంపించారు రాయచూర్ నుంచి అనమాట. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, గొంతు గుర్తుపట్టలేదు అంటున్నారు బ్రహ్మయ్య గారు. ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈసారి వచ్చేస్తాం. అసలు జస్ట్ హలో అనగానే గుర్తుపట్టేస్తారనమాట మీరు. తర్వాత రాజోల్ నుంచి జయన్న హాయ్ మేడం అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో క్వశ్చన్ అయితే వినారని అనుకుంటున్నా. మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం మళ్ళీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 0 నుండి 6 ఏళ్ల మధ్య, అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది అని అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే, ఇప్పటివరకు కొన్ని రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు అలా పంపిస్తున్నారు, మహారాష్ట్ర అవేవి కాదు. సో అంటే క్లూ ఇచ్చేసినట్టే కదా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. యాక్చువల్గా ఈరోజు మనం ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, శాంతం ప్రశాంతం అంటూ ఉంటాడు కదా కోవేశ్వరిలా అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అనమాట. సో అప్పుడప్పుడు యాక్చువల్గా నాకే డౌట్ వస్తుంది అనమాట. అంటే మనం అసలు జోష్ఫుల్గా మాట్లాడేస్తూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు అంతే కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. బట్ ఈసారి ఇంకా బోల్డ్ అంత ఎనర్జీతో అయితే షో చేసేస్తా. ఇవాళకి అయితే అడ్జస్ట్ అయిపోండి. ఇంతకీ క్వశ్చన్ మాత్రం మర్చిపోవద్దు, దీనికి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేస్తూ. ఇప్పుడు అంటే మీరు నమ్మలేరు, అప్పుడప్పుడు స్లోగా మాట్లాడితే, అందుకే ఇన్నిసార్లు చెప్పాను అనమాట. ఎనీవే, ఇప్పుడైతే మీ అందరి కోసం వాళ్లే కాదు ఇంకొకళ్ళు కూడా తెలియదు తెలియదు అంటున్నారు. అసలు ఏం తెలియదు అంటున్నారు, వాళ్ళకి ఎవరేం చెప్తున్నారు, ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఈ సాంగ్ వినాలని, ఫ్రమ్ ద మూవీ అవునన్నా కాదన్నా అనమాట. మరి వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు మీరు తెలుసుకోండి ఈ సాంగ్ వింటూ. స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ ఇప్పుడు పంపించేశారనమాట. మరి వాళ్ళకి తెలియదా తెలుసా? మనకి తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. ఎవరు పంపించారు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మస్తాన్ భాష అనమాట, రాంగ్ ఆన్సర్. ఇంకా ప్రసన్న మ్యామ్ అంటూ ఓకే బెంగళూరు నుంచి అన్నారు. ఏఎం అంటే ఏంటి, మీ పేరేంటో తెలియాలి కదా. ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామర్ల చిన్నమస్తన్ రావు అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అమ్లా వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అలాగే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లేమల్లపాడు నుంచి భాను అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మెసేజెస్ పంపించారు అంటే కనుక ఉరవకొండ నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సిఎస్ శ్రీకాంత్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. మరి చాలామంది రాంగ్ ఆన్సర్స్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, పార్ష అనమాట ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు, నంద్యాల నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే అసలు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓకే అలా రివీల్ చేసే టైంలో ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ ఆదోని మండలం రాజశేఖర్ రెడ్డి గారు మెసేజ్ చేశారనమాట. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే

0: డెడికేట్ చేసిన ఫ్రమ్ ద మూవీ మీరాయ్ అనమాట. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు సంతోషకరమైన విషయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, వెలుగొండ తొలిదశ ద్వారా 19,000 ఎకరాలకు సాగునీరు, 4,00,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుతో

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగుండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 4

చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన ఈరోజు పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రాఘవేంద్ర మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు, నేషనల్ ఫిలిం అవార్డ్స్ అన్నమాట, విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది? ఆలోచించాల్సిందే. అప్పుడప్పుడు మరి ఆలోచించకుండా అన్నీ అలా ఈజీగా అడిగేస్తారంటే ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి, ఏం పర్లేదు. మరి ఇంతకీ మెసేజ్ ఎలా చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866-24-888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాడీగార్డ్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు వాతావరణ సూచన వింటారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం, ఇంకా అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు పడవచ్చు అన్నమాట. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నమాట. 31వ తేదీ అంటే ఈరోజు ఉత్తర ఆంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయన్నమాట. కొన్ని సమయాల్లో గాలి వేగం అంటే 60 కిలోమీటర్ల పర్ అవర్ వరకు పెరగవచ్చు అన్నమాట. అంటే 60 KMPH వరకు పెరగవచ్చు. అలాగే మత్స్యకారులకు సూచన ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో సూచించిన సమయంలో సముద్రంలోకి చేపల వేటకి వెళ్లొద్దని సూచించారు అన్నమాట. అలాగే కృష్ణా జిల్లాలో నాచుకుంట నుంచి

పెద్దగొల్లపాలెం వరకు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర ప్రవాహాలు బలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. సముద్ర ప్రవాహ వేగం గంటకి 1.3 మీటర్లు, అలాగే ఆగస్టు ఉదయం 4 గంటల నుంచి 31 ఆగస్టు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంకా హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలు జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పి సూచించారన్నమాట. అది వాతావరణానికి సంబంధించిన అప్డేట్ అయితే.

మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కదా, ఆ క్వశ్చన్ ఒకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం, అంటే వినని వాళ్ళ కోసం మళ్ళీ క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అనేది క్వశ్చన్ అనమాట. మరి ఎవరికి దక్కింది అంటే వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది, వాళ్ళు మన తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. సో క్లూ కూడా ఇచ్చేసాను. ఇంకా కరెక్ట్ క్లూ చెప్పాలి అంటే కనుక మనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోవాలి, అప్పుడు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఎందుకు అంటే జాతీయ అంటే నేషనల్ కాబట్టి అన్నీ ఉంటాయి కదా. సో అది క్వశ్చన్ అయితే మరి అసలు చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాలి. ఇంకా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు ఎం నరేష్, మెర్సి విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే బ్రహ్మయ్య గారు మీరైతే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాదు కాదు గౌస్ గారు అనమాట, అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మెహబూబ్ అనమాట ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్టే, అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముమ్మూర్తి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఓకే మీ ఆన్సర్ ముమ్మూర్తినా, ఎంత చక్కగా పెట్టారో, కానీ అది రాంగ్ ఆన్సర్. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఎం మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట. తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి ఫ్రమ్ రాజేష్ అంబిక వీళ్ళందరూ పంపించారు మహారాష్ట్ర నుంచి. ఓకే నేను చక్కగా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ అని చెప్తా. మొత్తం అందరూ ముందరే ఆన్సర్ పంపించేస్తారు. ఇప్పుడు ఏంటి రాజ్ కుమార్ మీ ఆన్సర్, కానీ అది కాదు. సోదాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే కార్తీక్ ఆర్యన్ అంటున్నారు, కాదు ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక ఓకే చాలామంది చాలా పంపించేస్తున్నారు, మొత్తం అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మలయాళంలోకి తమిళంలోకి అన్ని రకాల వుడ్లోకి వెళ్ళిపోయారు, అంటే కోలీవుడ్, మాలీవుడ్ అలా కాదు. నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పా, బాలీవుడ్. సో ఇంత క్లూ ఇచ్చేసాను కాబట్టి ఆలోచించండి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ. ఈ సాంగ్ చాలా బాగుంటుంది జర్నీ నుంచి అనమాట. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విభిత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బిజిలీ, వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి అనమాట. ఇంకా రాజ్ కుమార్ అంటున్నారు, బీబీ నగర్ నుంచి రాజశేఖర్ గారు అనమాట. కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, నరేష్, మెర్సి, విజయ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, మూసపేట గ్రామం నుంచి అనమాట. ఇంకా సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజయ్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బ్రహ్మ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. స్నేహ భాను జైనుద్దీన్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అనమాట, ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అరగిడ్డ విలేజ్ నుంచి అనమాట వేదశ్రీ, శాంతి వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. కుసుమ, అంబటి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. గడ్డ మంకయ్య, బందర్పల్లి నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. అలాగే మెహబూబ్ అనమాట, కలీం నుంచి, ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమాంబి వలీ భాష్.

షా అక్తర్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎం నరేష్ మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు గౌస్ అనమాట అనంతపూర్ నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ రెడ్డి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డి అరుణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు మెసేజెస్, సరే ఇంతకీ నేను ఆన్సర్ అయితే ఇక రివీల్ చేసేస్తా, ఈ క్వశ్చన్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అసలు ఇంతకీ ఓకే అలా ఆన్సర్ రివీల్ చేసే టైంలో సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది మొత్తానికి సాధించి ఛేదించి కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి, సో మెసేజ్ చేశారు కదా అదేంటి అంటే కనుక, సో వీర్ సావర్కర్ జీవిత కథతో ఒక మూవీ తీశారనమాట స్వతంత్ర వీర్ సావర్కర్. ఓకే ఈ మూవీ దర్శకుడు రణదీప్ హుడాకి ఉత్తమ తొలి చిత్ర అవార్డు దక్కిందనమాట. క్వశ్చన్ అడగడం ఏంటి, క్వశ్చన్ ఏం అడగడం జరిగింది అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలిచిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అని చెప్పి అడగడం జరిగింది. పేరు ఒకటి చెప్తే చాలు అని చెప్పాను, సో చెప్పాను కదా ఇందాక నేను చెప్పిన మూవీ తీసినందుకు దానికి రణదీప్ హుడాకి ఈ అవార్డు అయితే దక్కిందనమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇష్టపడితే అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అనమాట, దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వింటే ఆన్సర్ చేయగలుగుతారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మిని పేరు ఏ దేశానికి అధ్యక్షుడు? నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని, సో మళ్ళీ ఇంకొకసారి మీ అందరికోసం అడుగుతున్నా. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మోని ఏ దేశానికి అధ్యక్షుడు? అంటే సింపుల్గా అది ఏ దేశం అని చెప్తే ఆన్సర్ అయిపోతుందన్నమాట. మరి మీకు ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. కొంచెం ఆలోచించాలి అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి. సో తెలియని తెలుసుకుంటూ ఉంటే మరి బాగుంటుంది కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

కృష్ణారావు సూపర్ మార్కెట్ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ అయితే మెసేజెస్ పంపించేశారనమాట. మరి అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇంతకీ అసలు ఆ దేశం ఏంటి అనేదే క్వశ్చన్. చూద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ పాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారనమాట. అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఇటలీ అంటున్నారు ఎవరు అంటే కనుక గౌస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి టైలర్ రమేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. డానియల్ అనుష ఉదయగిరి నుంచి అనమాట. ఒక పదం ఒక అక్షరం తప్పు, అది కరెక్ట్ చేసుకుంటే కనుక కరెక్టే మీరు పంపించింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా శేష సాయి, రోహన్, దర్శన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జల్లా జయరామ్, జల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎల్లప్ప యాదవ్ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక మీరు రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గడ్డ వెంకయ్య, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక వైభవ్ అండ్ అభినవ్, చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రసన్న గారు అంటూ ఓకే, కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఇంతకీ నేను ఎవరినైనా, సో ఓకే ఆన్సర్ తెలియలేదు అనుకుంటా. ఇప్పుడు ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, సో మీకు పెన్ను పేపర్ అవసరం అయితే ఉండదు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద, వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు.

అండ్ ఇంకా ఇంకా బాయ్ చెప్పేస్తానని అర్థమైపోయినట్టుంది. మీ షో చాలా బాగుంది అని చెప్పేస్తారు. ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట చెప్పేస్తు అంటే మీరు చెప్పేశారు, బట్ కొంచెం ఆన్సర్ కూడా రివీల్ చేయాలి కదా. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ నాకు నచ్చేది కూడా అదే, చక్కగా ఆన్సర్ తెలుసుకొని మొత్తానికి ఎలాగోలా ఒక్కసారి అటు ఇటుగా ఏదైనా రాంగ్ పంపించినా మళ్ళీ వెంటనే కరెక్ట్ చేసేసుకొని పంపిస్తారనమాట. అలా అంటూ ఉన్నా ఇంకో మెసేజ్ వచ్చింది, రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. సరే నేను ఇంకా ఆన్సర్ చెప్పేస్తున్నాను, దానికంటే ముందు ఒకసారి క్వశ్చన్ అడుగుతాను. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మోని ఏ దేశానికి అధ్యక్షుడు అని చెప్పి అడగడం జరిగింది కదా, మీ అందరూ పంపించింది అనమాట. మరి ఏంటి ఆన్సర్ అంటే సీషెల్స్. ఎస్, సీషెల్స్ దేశ అధ్యక్షుడు. సో అదనమాట ఇవాళ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ వచ్చేస్తుంది, దాని తర్వాత మీ అందరి కోసం సెహరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సందడి సందడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వెలుగొండ బంగారు కొండ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల 3 దశాబ్దాల కళ వెలుగొండ ప్రాజెక్టుతో సాకారమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే వెలుగొండ జాతికి అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించే ఈ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీరు అందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్రంలో బియ్యం, పంచదార

మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అజ్ఞాడ గ్రామంలో జన్మించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:16 అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఈరోజు మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇవాళ వివిధాలు వినిపించబోతున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఈరోజు వివిధాలో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు, దాని తర్వాత అల్లరి బుల్లుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ జూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫామ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఒకే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఎవరు అంటే ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ, దాని తర్వాత గంగోత్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిం అనమాట క్రిమినల్. దాని తర్వాత బద్రీనాథ్. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఈ సాంగ్స్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ క్లైమాటిక్ చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మితంగా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొంచెం అంటే ఇట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోకుండా టెంప్ట్ అయిపోయి ఒకటి కాదు రెండు కాదు అన్నీ నాకే కావాలి తినాలి అని చెప్పినప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి అతి వద్దు, మితమే వద్దు. నేను నేర్చుకుంది అయితే అదే ఫాలో అయిపోవాలనుకుంటున్నాను కూడా. అండ్ చెప్పేశాను. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తుంది. టేక్ కేర్, బై బై.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెలా అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్ధాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. మనలో చాలామంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మనలో చాలామందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు. రాత్రంతా దాంతోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్స్ అక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడ అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్లో వెతికినా కానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక CEO ఇటీవలే ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 50

7.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ సీఈఓ స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకుగాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలామంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, కోవిడ్-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి పరిగెత్తడము, హౌస్ వైఫ్కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా కానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి, ఫోన్లకి పరిమితం అయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి. అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలామంది అయితే పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్, ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ 2 రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి.
దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే మన జీవితం

0: లో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో మనము కొంచెం ఫిజికల్గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. With this wonderful message, this is your RJ Chetan signing off in today's Venela program. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. చారిత్రాత్మకంగా ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన అనుబంధాన్ని, స్నేహపూర్వక సంబంధాలను ఈ సమావేశం మరింత బలోపేతం చేసింది. కరువు ఫ్లోరైడ్తో అలసిన మార్కాపురం ప్రజలకు కృష్ణా జలాలతో స్వాగతం చెబుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలుగొండకు జలసిరులు అభివృద్దికి రెక్కలు అని ఆయన పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లె వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చి సారే సమర్పించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు కరువు పీడిత ప్రాంతాలకు చేరనున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. దివంగత మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కొణజేటి రోసయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియో జంక్షన్లో రోసయ్య విగ్రహాన్ని ఈరోజు మంత్రి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో 219625 మంది లబ్ధిదారులకు 95.21 కోట్ల రూపాయల పింఛన్లను ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. నర్సాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 70,130 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా నష్టాల్లోనే కదలాడు.

చివరికి 307 పాయింట్ల నష్టంతో 76,957 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 95 పాయింట్ల నష్టంతో 24,080 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 5:06. మరి ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. మరి స్టూడియోలో 5:06 అయిపోయింది అంటే 5 to 6 గీత్ గాత చల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేసే సమయం కూడా రానే వచ్చేస్తుందని కదా. మరి అందుకే మీకోసం ఈనాటి ఈ గీత్ గాత చల్లో మీకోసం మంచి మంచి సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. ముందుగా గంగూబాయ్ కతియవాడి మరియు ఓం శాంతి ఓం ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దీస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చల్ ప్రోగ్రాంలో మరి నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఢిల్లీ 6 మరియు చెన్నై ఎక్స్ప్రెస్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఇరాన్ అధ్యక్షులు మసూద్ పిజిష్కియాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా కిర్గిస్థాన్లోని విష్కెక్లో వీరిద్దరు సమావేశం జరిగింది. ఈ మేరకు ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అమెరికా ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత వీరు కలవడం ఇదే తొలిసారి. రాష్టంలోని కరువు ప్రాంతాల దశాబ్దాల కలను సాకారం చేస్తూ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గంటవానిపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జంట సొరంగాల నుండి సుమారు 10 టీఎంసీల నీటిని ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్ జలాశయంలోకి విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కృష్ణానదికి జలహారతి ఇచ్చి పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. హరిత రవాణాకు వీలుగా కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో రాష్ట్రానికి అందించనుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకొల్ల నారాయణ తెలిపారు. అక్టోబర్ నాటికి తొలి విడతగా 350 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. వీటి కోసం ఛార్జింగ్ స్టేషన్లు, సబ్స్టేషన్ల పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్రి క్లినిక్ను ఏర్పాటు చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ది, గిరిజన రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా రూపొందించిన ఈ అగ్రి క్లినిక్ను ఈరోజు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో రేపటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. నర్సాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సజలవాడ నాగరాణి తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,100

130 పాయింట్ల వద్ద నష్టాల ప్రారంభమైంది. రోజంతా నష్టాలను కదలాడింది. చివరికి 307 పాయింట్ల నష్టంతో 76,957 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 95 పాయింట్ల నష్టంతో 24,080 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 6:06. మరి ఈ సమయంలో మనమంతా కృష్ణా తీరమంటూ న్యూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్ని స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం, ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని అలా నడిపించేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కళ సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వార్తల వివరాలు. 3 దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కళ నేటితో సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం దోర్నాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నామని చెప్పారు. 10,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 7,983 కోట్ల రూపాయలతో మొదటి దశ పూర్తి చేశామని, 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశామన్నారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు 2వ దశను ఇదే వేగంతో 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,

0: సిరులు వెలిగొండ బంగారు కొండ అవుతుంది. మీ జీవితాల్లో మార్పు వస్తుంది. కృష్ణమ్మను తెచ్చాం, కరువుని తరిమి కొడుతున్నాం, సంపద సృష్టిస్తాం. వెనుకబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. ఈ రోజు వెలుగొండ మొదటి దశను ప్రారంభించాం. ఇదే వేగంతో వెలుగొండ ఫేజ్ 2 కూడా 2028కి పూర్తి చేసే బాధ్యత మాది.
1: రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33% పచ్చదనాన్ని అభివృద్ది చేసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలందరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో మనం ఆశించే మార్పు రావడానికి విద్య వైద్య రంగాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని, ఇందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏఐజీ హాస్పిటల్స్కు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. విశాఖకు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. విశాఖ భవిష్యత్ నగరమని, $1 trillion ఎకనామిక్ రీజియన్గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో ఆరోగ్య సంరక్షణ, శిక్షణ, పరిశోధనతో పూర్తిస్థాయి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను తక్షణమే ప్రారంభమయ్యేలా చేయాలన్నారు. జిల్లాలోని పీఎన్ జన్మన్ గృహ నిర్మాణాల పురోగతి ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్ కింద 28,691 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 25,388 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 3,303 ఇళ్లు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి లబ్దిదారుణ్ణి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా సంప్రదించి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో 219,625 మంది లబ్దిదారులకు 95,21,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్టు ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని, 2026 జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

0: సమాప్తం. ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్, ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
4: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు ముందుకే నేను చెప్పబోతున్నటువంటి ఆ విషయం ఏమిటి అంటే, ఈ రోజుల్లో అసలు ఫోన్లు అంటూ వాడిన వారు ఎవరున్నారు చెప్పండి? ఏ పని చేయాలన్నా కానీ ఫోన్ మనలో మమేకమైపోయింది. మనం ఏం చేసినా ఫోన్ తప్పకుండా మన పక్కన ఉండాల్సిందే. అదే కదా మన జీవితంలో భాగమైనటువంటి ఒక భాగం. ఒక సర్వే ప్రకారం అంటే భయ్యా, ప్రతి ఐదుగురిలో ఒకరు తమ సెల్ ఫోన్ని వాడేటప్పుడు టాయిలెట్లో పడేసుకుంటున్నారట. అసలు అలా తీసుకెళ్ళడం ఎందుకు, ఫోన్ అలా పొగొట్టుకోవడం ఎందుకు, పోయిన తర్వాత బాధపడడం ఎందుకు కదా. మరి ఆ లిస్టులో మన పేరు కూడా లేకుండా ఉండేలా చూసుకుందాం. ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో. భయ సినిమా

చూడాలి అంటే థియేటర్కి వెళ్ళాలి, ఈత కొట్టాలి అంటే నదికో స్విమ్మింగ్ పూల్కో వెళ్ళాలి. ఆ రెండో కలిపి చేయాలనిపిస్తే ఎలా, కుదిరే పని కాదు కదా. కానీ అదే టెక్సాస్లో అయితే కనుక లేక్ ట్రావిస్ అనే ఒక మంచి ఈవెంట్ ఉంటుంది భయ్యా, అక్కడ అవుతుంది ఈ పని. అది ఏంటి అనుకుంటున్నారా? అక్కడ ప్రతి ఏటా జాస్ ఆన్ ది వాటర్ పేరిట ఓ సినిమా ప్రదర్శనను ఇలా నిర్వహిస్తారట. చక్కగా ట్యూబుల్లో నీటిపై కూర్చొని ఒడ్డున అమర్చిన పెద్ద తెర మీద సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా కాలక్షేపం చేస్తారట అక్కడ ఉన్నటువంటి వారు. ఇదేదో బాగుంది కదా, మనకి కావాలనిపిస్తే అలా టెక్సాస్కి వెళ్ళిపోతే ఎంజాయ్ చేయొచ్చు. నీటి మీద అలా ప్రవహిస్తూ తెర మీద సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అదనమాట సంగతి. మరిప్పుడైతే మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ జనక. అయితే కనుక నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. తనను నమ్మిన వారికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో అన్న విషయం ఈ కుర్రాడికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మన ఫ్రాన్స్కి చెందిన ఈ కుర్రాడికి తన పెళ్లికి స్పాన్సర్ చేసిన 25 స్టార్టప్ కంపెనీల పేర్లను తన వెడ్డింగ్ సూట్ పైన ముద్రించుకొని అందరినీ అవాక్ చేశాడట ఈ కుర్రాడు. ఇదేదో బెల ఉంది కదండి, నిజంగా ఎవరికైనా మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఈ రకంగా కూడా చెప్పచ్చు అనేటువంటి కొత్త విషయాన్ని తెలియజేశాడు ఈ కుర్రాడు. చూద్దాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ వస్తూ ఉంటాయి, అందులో ఇదొకటి. మరి మనది ఎక్కడో ఎప్పుడో అతనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ కృష్ణ తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక మరి తర్వాత మనం కలుసుకుందాం మనసును మనసైలో. అంతవరకు ట్యూన్ చేస్తూ వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. గోదావరి, కావేరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర నదుల అనుసంధానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు ఉండవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణకు కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల 3 దశాబ్దాల కళ వెలుగొండ ప్రాజెక్టుతో సాకారమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, గుట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగుల అనుభవాలు సంస్థకు ఎంతో విలువైనవని, వారి సేవానుభవాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పదవీ విరమణ పొందిన 16 మంది ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నర్సాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. రాష్టంలో బియ్యం, పంచదార, గ్యాస్, ఉల్లిపాయల సహా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 307 పాయింట్ల నష్టంతో 76,957 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 95 పాయింట్ల నష్టంతో 24,080 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా మరి కాసేపట్లో తెలుగులో వార్తలను వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్టపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛత పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం,

0: పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా

7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమాపేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: City FM 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:19.

మరి ఈ టైంలో మనమంతా మనసును మనసై అంటూ మనం ఇచ్చిన సినీ క్విజ్ గేమ్ షోలో ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి ఇక లేట్ చెక్ని స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. మరి ఈ ప్రోగ్రాంలో నేను అడిగే సినిమా ప్రశ్నలకి మీదైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇక నేను అడిగే ప్రశ్నల కోసం మీ జవాబులు పంపించాలి అంటే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి. మొదటి ప్రశ్న ఏమిటి అంటే మన చారి గారికి బేసికల్గానే చాలా భయస్తాడు, ఆయన భయం ఎంత ఉంటుందంటే భూగోళం అంత ఉంటుంది. మన చారి గారికి అటువంటి చారి నీ ఇష్టం, ఈరోజు నువ్వేం చేసా నిన్ను ఆపేవాడే ఉండడు అని డాన్ శ్రీహరి గారు లాంటి వారే అభయం ఇచ్చాక మనోడు విశ్వరూపం బయటకు రాకుండా ఉంటుందంటారా? ఇంతకీ ఈ చారి భయ్య ఎవరో మీకు తెలుసా? తెలిస్తే ఇంకెందుకు ఆలస్యం. 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక ప్రశ్న అడిగిన కదా, గుర్తున్నదా? మామూలుగానే మనోడికి భయం భూగోళమంత ఉంటుంది మన చారి గారికి. అటువంటి మన చారి గారిని ఈ ఇష్టాన్ని ఈరోజు నువ్వు ఏం చేసినా నిన్ను ఆపేవాడే ఉండడు అని డాన్ శ్రీహరి లాంటి వారే అభయం ఇచ్చాక మనోడి విశ్వరూపం బయటకు రాకుండా ఉంటుందా? ఇంతకీ ఈ చారిబయ్య ఎవరో మీకు తెలుసా అని అడిగాను. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. హాయ్, నమస్తే సార్, బాగున్నారు అంటున్నారు. వెరీ గుడ్ సార్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా ఉన్న ఏలూరు నుంచి అంటూ. బట్ మన ప్రశ్నకి సమాధానం రాలేదే. గుడ్ ఈవినింగ్ సార్, మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అంటున్నారు. కాదండి, కానే కాదుగా. నెక్స్ట్ మాధవి, ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుంచి అంటూ. అదుర్స్ ఎన్టీఆర్ అంటూ. కాదండి. దస్తగరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ.

అనుకో ఫ్యామిలీ, విక్టరీ వెంకటేష్ అంటూ. రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్, కొడుమూరు నాగల విశ్వేశ్వరయ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ పంపించేశారు, కడప శ్రీదేవి ప్రవీణ అనుకో ఫ్యామిలీ అంటూ. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్తో. జూనియర్ ఎన్టీఆర్ అంటూ పంపించేశారు, కడప వినయ్ అన్వర్ అంటూ. సారీ బ్రో, కాదుగా. దీపిక హైదరాబాద్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటూ. రాంగ్ ఆన్సర్. నందిని నరేష్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట నుంచి. రాంగ్ ఆన్సర్. బ్రహ్మ అయ్యా, ఓకే. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు, దామల పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ భయో. కనకరాఫన్ పెడల నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్తో. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం సార్ అంటున్నారు, మనసును మనసుకి స్వాగతం అంటూ. మొహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. జమలయ్య దొడ్డదేవరపాటు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ సార్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్తో. సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు నుంచి. పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, బట్ మన ప్రశ్న సమాధానం రైట్ ఆన్సర్. గనగనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్తో. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. తదుపరి మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రాంగ్ ఆన్సర్ వన్స్ అగైన్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన బ్రహ్మానందం గారు డి మూవీలో, డి సినిమాలో ఈయన క్యారెక్టర్ ఉంటుందండి. ఒక రకమైన అమాయకంగా చూపిస్తూ చూపిస్తూ చూపిస్తూ ఒక స్టేజ్లో ఈయన విశ్వరూపం చూపించేస్తారండి. దానికి మన సునీల్ భయ్య పాపం బలైపోతాడు అదనమాట సంగతి. అది మన ప్రశ్నకి సమాధానం. సో మరి నెక్స్ట్ మరొక ప్రశ్న. నా పేరు బంకుసీరండి, మా ఊరున్న కాయలు బంకులున్నాయని అందరట్ట పిలుస్తూ ఉంటారు అంటున్న ఈ కమీడియన్ గారు ఎవరు? ప్రశ్న మరొకసారి. నా పేరు బంకుసీరండి, మా ఊరిలో నా కాయలు బంకులున్నాయని అందరట్ట పిలుస్తూ ఉంటారండి అంటున్న ఈ కమీడియన్ ఎవరు? మీకు తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్ ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మనసులు మనసైలో సినీ క్విజ్ గేమ్ షో, ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తావు. ఇందాకొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నా పేరు బంక్సీనండి, మా ఊర్లో నా కాయలు బంకులున్నాయని అందరట పిలుస్తుంటారండి అంటున్న ఈ కమెడియన్ ఎవరు అని అడిగాను.

మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేదా. మూసపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు వేణుమాధవ్ అంటూ. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ ఎన్వర్ సాహబ్ అంటున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి బ్రహ్మానందం అంటూ. ఇందాక ప్రశ్న కనుకుంటుంది. నెక్స్ట్ కానూరు నుంచి తాతలు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఇంతకుముందు మెసేజ్ చదవలేదండి అంటున్నారు. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎన్ని హిమవంత కుమార్ పంపించేశారు ఇందాక ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి కలిపి రైట్ ఆన్సర్. పెడన జోగనందరూ కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరపేట శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్తో. నమస్తే ఎఫ్ఎం వివిధ భారతి ప్రేక్షకులకు, ఐ మీన్ శ్రోతలకి అంటున్నారు విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్తో. గుడ్ ఈవినింగ్ బ్రో, వెరీ గుడ్ ఈవినింగ్ బ్రో. ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ తెలీదు బట్ పంపిస్తున్నా అంటున్నారు నరేష్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సరే భయ్యా. నెక్స్ట్ కడప ఆకాశవాణి ఫ్రెండ్స్ శ్రీదేవి శైలజ అనుకో ఫ్యామిలీ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రమేష్ ఫ్రమ్ బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ వినయ్ మధు అనుకో ఫ్యామిలీ అంటున్నారు రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు నమస్తే అండి రైట్ ఆన్సర్తో పంపించేశారు మన మధుర మూవీ నుంచి అంటూ. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు మనకి, ఓకే పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి పొద్దు నుంచి పంపించేశారు గుడ్ ఈవినింగ్ అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయితులా పంపించేశారు భవనపేట గ్రామం కామారెడ్డి నుంచి మన మధుడు సినిమాలోది అంటూ రైట్ ఆన్సర్తో. బంకు సీన్ అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాడపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అన్వర్ భయ్య ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ మనసులో మనసుకి నమస్కారాలు అంటున్నారు మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ మన్మధుడు సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ఇది అంటూ పంపించేశారు పాలెం పోలయ్య ఆలకిట నుంచి రైట్ ఆన్సర్తో. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్తో. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్తో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి రైట్ ఆన్సర్ డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్తో. గుడ్ ఈవినింగ్ సార్, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్తో. మన్మధుడు మూవీలో ఆయన క్యారెక్టర్ అంటూ పంపించేశారు కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతటి శ్రీనివాసరావు గంగాబావని రైట్ ఆన్సర్తో. ఇంతకీ ఏంటా రైట్ ఆన్సర్ అంటే మన మన్మధుడు సినిమాలో సునీల్ గారు చేసిన క్యారెక్టర్ పేరే ఈ బంకు సీను. మంచి హిలేరియస్ ఫన్ ఉంటుందండి సినిమా మొత్తం మీద, అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇది డైలాగు ఏ సినిమాలోదో చెప్పాలి. చెయ్యడానికి ఒక పని, బ్రతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ అంటూ న్యాచురల్ స్టార్ నాని చెప్పిన ఈ డైలాగ్ ఏ మూవీలోనిది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఒక డైలాగ్ చెప్పాను, ఆ డైలాగ్ ఏ మూవీలోనిది అని అడిగాను. చేయడానికి ఒక పని, బ్రతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ అంటూ నేచురల్ స్టార్ నాని చెప్పిన ఈ డైలాగ్ ఏ మూవీలోనిది అని. దానికి గాను మనం ఇద్దరు పంపించే సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో? కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ. రాంగ్ ఆన్సర్. హాయ్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ రెడ్డి పంపించేశారు. రైట్ ఆన్సర్ శ్రీకాకుళం నుంచి. భయ్యా ఇది రాంగ్ ఆన్సర్ భయ్యా, మీరు మిక్సప్ చేశారు. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. పెడన జోగనంతరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. నరేష్ నందిని నిజామాబాద్ నుంచి. రైట్ ఆన్సర్.

కనకరా ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్య. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. నమస్కారం అన్నవర్ గారు, మీ ప్రశ్నకు నా జవాబు అంటున్నారు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్తో. కనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. సారీ, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు జిల్లా నుంచి రాజశేఖర్ రెడ్డి రైట్ ఆన్సర్. ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంగ్ సూపర్ అంటూ పంపించేశారు కడప ఆకాశవాణి నుంచి ఫ్రెండ్స్ అంటూ. నెక్స్ట్ తదుపరి మన ప్రశ్నకి నెక్స్ట్ సమాధానం డి అరుణ మోహన్జీ దివ్యాబాయి నారాయణపేట నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, ఈ మూవీ బల్లే బల్లే మగాడు బోయ్ సినిమాలో డైలాగే ఇదన్నమాట. ఇదండి మరి ఈనాటి మనసును మనసే. మీరంతా వింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు కదా. ఇక మనమంతా తర్వాత కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ నండి. ఇది వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్తో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కిర్గిస్థాన్లో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. వెలుగొండ ప్రాజెక్టు అంటే కరువు పైన గెలవాలనే సంకల్పం, రైతు భవిష్యత్తుకు నమ్మకం, ఫ్లోరైడ్ కష్టాలకి ముగింపు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నీటి సమస్యకు ఏకైక పరిష్కారం నదుల అనుసంధానమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 30 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ప్రజల కల సాకారమవుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మొదటి దశలోనే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని తెలిపారు. తపాలా శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా నేటి నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆన్లైన్ ఓటీఆర్ వన్ టైం రిజిస్టేషన్ చేసుకునేందుకు పోస్టల్ శాఖ అధికారులు అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. పోస్టల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ, ఇతర వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ప్రభుత్వ సమగ్రాసుపత్రులపై భారం పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజల సమస్యలకు ప్రధాన పరిష్కార మార్గంగా పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. గుంటూరు జిల్లా పెదనందుపాడులో సుమారు 2 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. నర్సాపురం నియోజకవర్గంలో రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 8:08. మరి ఈ టైంలో మనమంతా డ్యూయట్ డ్యూయట్ అంటూ బ్యూటిఫుల్ మెలోడీస్ అండ్ డ్యూయట్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయట్ డ్యూయట్ని. ఎదురు చూస్తూ ఉన్న మనిషికి మనసు అంచున దాగి ఉన్న ఆ ప్రేమను ఎలా తెలపాలో తెలియక భలే అందంగా మొదలుపడుతున్నారు ఈ ప్రేమికులు. కనీసం బదులైనా దొరుకుతుందేమో అని ఆశపడుతూ ఉంటే గొంతు నుండి స్వరం కూడా మౌనంగా ఉండిపోయిన వేళ ఈ ప్రేమికుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం వినబోయే ఈ పాటలా ఉంటుంది. మిర్చి మూవీ నుంచి ఈ మెలోడీ స్ట్యూట్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. నవయువరాణి కోసం మనోడు తీరు మార్చాడు, వేషం మార్చాడు. అసలు అదంతా ఎందుకండి? తనని తననే పూర్తిగా మార్చుకున్నాడు. తన చెయ్యి అందిస్తే చాలు, ఇక చిందెయ్యడమే లేటన్నట్టుగా ఊతెగ ముచ్చటపడిపోతున్నాడు ఈ హీరో గారు. అనువనువున తపన పెరుగుతూ ఉన్నా కానీ, అలు పెరగని వేపన కలిగిస్తూ ఉన్నా, చెలి సరస్సుకు అడుగంత దూరంలో ఉంటే ఇక ఆపేది ఎవరు, ఆగేది ఎవరు? ఇదంతా ఒక పాటగా వింటే ఇంకా బాగుంటుంది. అందుకే మీకోసం మిరపకాయ మూవ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కేక్ నగరంలో ఈ రోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న పదేళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. దేశం సాంస్కృతిక వారసత్వం, విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 85% మంది మహిళలే అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచిస్తూ,
2: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానే కో అపార సంభావనా హై. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ కరణ రాఖే కి ఆప్కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్కి జడే ఆప్ని మిట్టీ కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఔర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
1: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని కిర్గిస్థాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్తో సమావేశమై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇక రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కేక్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇరుదేశాల ఉమ్మడి విధానంగా ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భవిష్యత్లోనూ ఇదే విధానం ఇరుదేశాలకు మార్గదర్శక సూత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అంశంపై భారత్, రష్యా దేశాలు నిరంతరం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, ఇకపై కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. యుద్దంలో గడిచే ప్రతిరోజు మానవాళిని మరింత వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిపుణ్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ

0: స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన నౌకాదళ ప్రత్యేక నీటి అడుగు సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను సాధించే అవకాశముందని, అంతర్జాతీయ సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started. So that pace is what has given a confidence to the global industry.
0: స్వచ్ఛతా పఖ్వాడా 2026ను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఈరోజు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించనున్నారు. 2 వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరగనుంది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తొలగించడం, వాటి స్థానంలో వస్త్ర సంచులు, పునర్వినియోగించగల సీసాలను ఉపయోగించడంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా పక్వాడాలో పరిశుభ్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించడం ఒక అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం దేశ ప్రజల సమష్టి శక్తి, పట్టుదలకు నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు ప్రజల కృషే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. రిటైల్ విక్రయాల్లో యాసిడ్ను పూర్తిగా నిషేధించాలా లేదా మరింత కఠినమైన నిబంధనలతో నియంత్రించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. 2013లో యాసిడ్ రిటైల్ విక్రయాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడుల బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోగా రూపొందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వస్త్రరంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కెక్ నగరంలో ఈరోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న 10 ఏళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి

అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. పెదవి విప్పి చెప్పలేని ఎంతటి ప్రేమనైనా కానీ కనురెప్పలతోనే తెలపవచ్చు అంటారు మహానుభావులు. ఒక్కసారిగా ఒక్కటిగా కలిసిన ఆ రెండు మనసులు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే జతగా కలిసి చివరి వరకు ఒక్కటిగానే నడవాలనను అనుకున్నాక ఎవరు ఎంతమందిలో ఉన్నా సరే ఒక్కటిగానే ఉంటారట. అదేంటో తెలియాలి అంటే ఒక్కసారి మనం ఈ పాట వినాలి. డి ఈ మూవీ నుంచి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్లో. ప్రేమించిన వారిని ఇంప్రెస్ చేయడం కోసం ప్రేమికులు పడే పాటలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను చూస్తూ ఉంటే ఆకాశంలో పయనించే ఆ మొబ్బలు చాటున ఉండేటువంటి ఆ వెన్నెలమ్మ కూడా చిన్నబోతుందట. పువ్వుల్లో ఉన్న అందం కన్నా ఆమె నవ్వులోనూ ఎక్కువ అసలైన అందం ఉంటుందట. ఇవన్నీ మనం చెబితే మామూలు విషయాలే, కానీ అంతటి మన్మధుడు కూడా ఈ రకంగానే ఆ అమ్మాయిని ఎలా పటాయిస్తున్నాడో మీరే వినండి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా, బాగుంది నీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
7: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం చూస్తే 9:04. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన మధుర స్వరాలని. ముందుగా మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ అల్లరి అల్లుడు మరియు కోకిల. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
1: ఏ కావాలా?

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం. వినిపించిన రాగాలి కార్యక్రమంలోకి ఎంటర్ అవుతూ ముందుగా మీకోసం రాబోతున్నటువంటి గీతాలు దేవత మరియు డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు లక్ష్యాధికారి మరియు ఈడు జోడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా వినిపించిన రకాలే కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు కన్నె మనసులు మరియు లేత మనసులు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సార్ వీబీ సెడ్. హలో సార్, మేము 5:26:48 49:59:50. దిస్ ఈస్ పేర్మైటే సార్. 5:27:05:06.